ఇతర శ్రుణంతో విజయ మల్లంక గీత రచన, ప్రేమ్ ఆనంద్ కా సంగీత నిర్దేశన, రే గీతటకు గాయచంతి సౌరిన్ భట్టా.